తజను తజను తజిమి తజిమి తక దిత్తాం తకతాం పరగదాం తత్తరిత్త జను తగద రిత్త జను తత్త ధిం తగద ధిం తజం తజం తద్ధిక్రగదా తక దిమి తత్తత్త ధిం తత్త ధిం తక జను తా తత్తజం ది తత్తజం తద్ధి తత్తజం తజం తజం తా తకితతాం తకతాం తతాం తగదాం తజం తజం తజం తజం తరగడదాం తకజమి తరగడదాం తాం తాం తరగడదాయి తరగడదాం తరగడదాయి తరగడదాం తరగడదాయి తరగడదాం తరగడదాయి తరగడదాయి

0: அண்ணா ரெயின்போவா?
1: ஆமாம்,
0: வெஸ்டர்ன்ல என்ன இருக்குண்ணா?
1: எல்லாம் இருக்கு மேடம். ஜஸ்டின் பீபர், கோல்ட் பிளே, பிரைன் ஆடம்ஸ், பான் ஜோவி, கன்ஸ் அண்ட் ரோசஸ், சார்லி புத், எல்டன் ஜான்.
2: ఎమల్టీఆర్ ఉండో?
1: ఉండలో సారే.
3: మీ దగ్గర మైకేల్ జాక్సన్ సాంగ్ ఉందా?
1: ఉన్నాయండి.
2: దాదా సైమన్ అండ్ గార్ఫంకల్ హోబే?
1: ఎక్దమ్ హోబే.
4: హే భాయ్, మెటాలికా మిలేగా క్యా?
1: మిలేగా నా సార్.
5: There's music for everyone, every day, in this part of town. Catch Drive Time every evening between 6 and 7, only on FM Rainbow.